0: இன்னும் சில நொடிகளில் தொடர்வது தெலுங்கில் செய்தி அறிக்கை.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటించారు. తెలుగు చిత్రం 35 చిన్న కథ కాదుకి ఉత్తమ బాలల చిత్ర పురస్కారం లభించింది. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్ర నిలుపు చేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ నుంచి కాంస్య పథకం గెలుచుకుంది. ఈరోజు అర్జెంటీనా స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. రేపు ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరుతుంది. వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చ కోసం, ఆమోదం కోసం సభల్లో చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు. ప్రభుత్వం చేపట్టిన ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమం E20 భారతదేశంలో అతిపెద్ద ప్రజావిధాన విజయాల్లో ఒకటని భారతీయ జనతా పార్టీ అభివర్ణించింది. ఈ పథకం రైతు ఆదాయాన్ని పెంచడమే కాకుండా ఇంధన భద్రతను బలోపేతం చేసిందని, దిగుమతి చేసుకునే ముడి చమురుపై ఆధారపడ్డాన్ని తగ్గించిందని ఆ పార్టీ పేర్కొంది. భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాలవ్య సోషల్ మీడియా పోస్టులో ఈ విషయం చెప్తూ, రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేయడం కంటే ఈ కార్యక్రమానికి సమగ్రమైన సాక్ష్యాధారాలతో కూడిన మూల్యాంకనం అవసరమని, ఇంతటి భారీ స్థాయి ప్రజావిధానాన్ని కొలిచే ఫలితాల ఆధారంగానే అంచనా వేయాలని అన్నారు. 20% ఇథనాల్ బ్లెండింగ్ లక్ష్యాన్ని సాధించడాన్ని భారత్లో అత్యంత ప్రభావవంతమైన విధాన విజయాల్లో ఒకటిగా పేర్కొన్న మాలవ్య, దీనివల్ల రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, సహకార సంస్థలు, ఇంధన భద్రత, పర్యావరణ స్థిరత్వాన్ని ఒకేసారి ముందుకు తీసుకువెళ్లగలిగామని చెప్పారు. అధికారిక గణాంకాలను ఉటంకిస్తూ, ఇథనాల్ సరఫరా సంవత్సరం ESY 2014-15 నుంచి ఈ కార్యక్రమం ద్వారా రైతులకు సుమారు 1,66,000 కోట్ల రూపాయల ఆదాయం లభించిందని, అలాగే ముడి చమురు దిగుమతులను తగ్గించడం ద్వారా 1,98,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదాయం చేయడంలో సహాయపడిందని మాలవ్య చెప్పారు. దీనివల్ల 317 లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకున్న ముడి చమురుకు ప్రత్యామ్నాయం లభించడమే కాకుండా 952 లక్షల మెట్రిక్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించడం సాధ్యమైందని కూడా ఆయన గణాంకాలను ఉటంకిస్తూ చెప్పారు. అదనపు ఆదాయ వనరులను సృష్టించడం ద్వారా ఇథనాల్ ఆర్థిక వ్యవస్థ చక్కెర మిల్లుల నగదు ప్రవాహాన్ని పెనుకపరిచిందని, తద్వారా చెరుకు రైతులకు క్యాష్ ఫ్లో ద్వారా త్వరితగతిన చెల్లింపులు చేయడానికి వీలు కల్పించిందని కూడా మాలవ్య చెప్పారు. సవరించిన నకిలీ పత్రాలపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విద్యార్థులకు, తల్లిదండ్రులకు OMR షీట్ల పరిశీలనపై స్పష్టమైన, కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల సమీక్ష కోసం సమర్పించిన అనేక OMR షీట్లు నకిలీవని లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించినవని తేలినట్లు NTA వెల్లడించింది. అందువల్ల వచ్చే అన్ని ఫిర్యాదులను మరింత నిశితంగా పర్యవేక్షించారు.

0: పరిశీలిస్తున్నామని తెలియజేసింది. తమకు అందుతున్న ప్రతి ఫిర్యాదును చురుగ్గా పరిశీలిస్తున్నామని ఎన్టీఏ పేర్కొంది. అయితే నకిలీ లేదా ఏఐ ద్వారా సృష్టించిన ఓఎంఆర్ షీట్లను సమర్పించడం వల్ల ఫిర్యాదుదారులకు తీవ్రమైన చట్టపరమైన పరిణామాలు ఎదుర్కొవుతాయని హెచ్చరించింది. విద్యార్థులు తల్లిదండ్రులు పరిశీలన కోసం కేవలం అసలైన ఓఎంఆర్ షీట్లను మాత్రమే సమర్పించాలని కూడా ఎన్టీఏ స్పష్టం చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి 2వ బోర్డు పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు తమ ఫలితాలను డిజీలాకర్ ఫలితాల పోర్టల్ results.digilocker.gov.in ద్వారా చూసుకోవచ్చు. జాతీయ విద్యా విధానం సిఫార్సులకు అనుగుణంగా సిబిఎస్ఈ ఈ ఏడాది నుండి 10వ తరగతి విద్యార్థులకు 2 బోర్డు పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రధాన బోర్డు పరీక్షలను ఈ ఏడాది 15వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించగా 2వ బోర్డు పరీక్షలను 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు నిర్వహించారు. ఈ ఏడాది జరిగిన ప్రధాన 2వ బోర్డు పరీక్షల ఫలితాలను కలిపిన తర్వాత మొత్తం ఉత్తీర్ణత శాతం 96.78% నమోదైందని సిబిఎస్ఈ తెలియజేసింది. విదేశాల్లోని సిబిఎస్ఈ అనుబంధ పాఠశాలల విద్యార్థులు కూడా తమ ఫలితాలను డిజిటల్ విద్యాపత్రాలను డిజీలాకర్ ద్వారా పొందవచ్చునని సిబిఎస్ఈ బోర్డు వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు. హిందీ చిత్రం Article 370 ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో అవార్డులు ప్రకటిస్తూ జ్యూరీ చైర్మన్ జయరాజ్ మాట్లాడుతూ, మమ్ముటి, కార్తీక్ ఆర్యన్, భ్రమయుగం, చందు ఛాంపియన్ చిత్రాల్లో కనబరిచిన ఉత్తమ నటనగాను ఉత్తమ నటుడి విభాగంలో జాతీయ చలనచిత్ర పురస్కారాలు గెలుచుకున్నారని చెప్పారు. Article 370 చిత్రంలో ప్రదర్శించిన నటనగాను యామ్మి గౌతమ్కు ఉత్తమ నటి పురస్కారం ఇవ్వనున్నట్లు జయరాజ్ పేర్కొన్నారు.
1: Best actress in leading role, Article 370, Hindi film. Pronounced performance that portrays a law enforcement agent's unwavering pursuit of truth and justice with sensitivity, courage and compassion. A performance that leaves a profound and lasting impact. Actress Yamini Gautam. Best actor in a leading role, Shade. Chandu Champion, Hindi. For a performance that transcends the conventions of a sports biopic, bringing an unsung hero story to life with dignity, sincerity and lasting impact. Actor Karthik Aryan.
0: ఉత్తమ చలనచిత్ర విమర్శకుడు అవార్డు సంజీవ్ శ్రీవాస్తవకు దక్కుతుంది. తమిళ చిత్రం అమరన్ గను రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకుంటారు. సంజయ్ మిశ్రా ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకోనుండగా సచ్చిన, నమిదాస్, రూపాశ్రీ, వర్కాడి ఉత్తమ సహాయ నటిగా అవార్డును స్వీకరిస్తారు. శాశ్వత్ సచ్దేవ్, జీవి ప్రకాష్ కుమార్ ఉత్తమ సంగీత దర్శకం అవార్డు అందుకుంటారు. అభయ్ జోధ్పూర్కర్, వైకోమ్ విజయలక్ష్మి ఉత్తమ నేపథ్య గాయుడిగా గాయకుని అవార్డులను అందుకుంటారు. తెలుగు చిత్రం చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రంగా అవార్డును సొంతం చేసుకుంది. సంపూర్ణ వినోదాన్ని అందించే ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా కల్కి ఎంపికైంది. జాతీయ సామాజిక విలువలను ప్రోత్సహించే ఉత్తమ చిత్రంగా కెప్టెన్ మిల్లర్ అవార్డు దక్కించుకుంది. జమ్మూకాశ్మీర్లో వాతావరణ శాఖ ప్రతికూల వాతావరణానికి సంబంధించి ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శ్రీ అమర్నాథ్ జీ యాత్రను పెహల్గాం బాల్తర్ రెండు మార్గాల నుంచి ఈవేళ నుంచి నిలిపివేశారు. రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణం మరింత క్షీణించే అవకాశం ఉందన్న భారత వాతావరణ శాఖ అంచనాల మేరకు యాత్రికుల భద్రతా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు అధికారి చెప్పారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బల్తాల్, నున్వాన్, చందన్వాడి బేస్ క్యాంపుల నుంచి యాత్రికులను ముందుకు వెళ్లేందుకు అనుమతించబోరు. ప్రస్తుతం శ్రీ అమర్నాథ్ యాత్రలో ఇంతవరకు 370,000 మందికి పైగా భక్తులు పవిత్ర గుహాలయంలో మంచు లింగాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో శ్రీమాత వైష్ణోదేవి ష్రైన్ బోర్డు వైష్ణోదేవి యాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. తీర్థయాత్రికుల భద్రతా సంక్షేమం కోసం ముందు జాగ్రత్త చర్యగా నిర్ణయం తీసుకున్నట్లు దేవస్థానం బోర్డు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అనేక చోట్ల ప్రమాదకర ప్రాంతాల్లో హఠాత్తుగా వరదలు రావడం, కొండ చర్యలు విరిగిపడడం, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న కారణంగా యాత్రను నిలుపు చేసినట్లు పేర్కొన్నారు. నిన్న రాత్రి మాయామి స్టేడియంలో జరిగిన 3వ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 6-4 గేమ్స్ తేడాతో ఫ్రాన్స్ను ఓడించి ఫీఫా వరల్డ్ కప్ 2026 కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. 1966 ఫైనల్లో విజయం తర్వాత ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్లో హ్యాట్రిక్ సాధించిన 2వ ఇంగ్లాండ్ ఆటగాడిగా

0: సాకా రికార్డు సృష్టించాడు. ఈ రాత్రి న్యూయార్క్ న్యూజెర్సీ స్టేడియంలో జరగనున్న ఫైనల్స్లో అర్జెంటీనా స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. హంగేరీలోని బుడాపెస్ట్లో జరుగుతున్న ర్యాంకింగ్ టోర్నమెంట్లో నిన్న జరిగిన మహిళల 76 కిలోగ్రాముల విభాగంలో మహిళల రెజ్లింగ్ విభాగంలో భారత రెజ్లర్ కజల్ స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నారు. పసిడి పథకం కోసం జరిగిన ఫైనల్ పోర్లో అమెరికాకు చెందిన డైమండ్ ప్రెషస్ గిల్ఫోర్డ్ని ఎదుర్కొన్న యువ భారత రెజ్లర్ అద్భుతమైన సంయమనం ప్రదర్శించి విజయం సాధించారు. విశేషాలు మరొకసారి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు. తెలుగు చిత్రం 35 చిన్న కథ కాదుకి ఉత్తమ బాలల చిత్ర పురస్కారం లభించింది. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణవదేవి యాత్ర నిలుపు చేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ నుంచి కాంస్య పథకం గెలుచుకుంది. ఈరోజు అర్జెంటీనా స్పెయిన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: நேரம் 7:15. ஆகாஷ்வாணி சென்னை வானொலியின் 100.1 MHz FM கோல்டு. நேயர்கள் இனி கேட்கலாம் திரையிசை. துவக்கமாக மேட்டுக்குடி படத்திற்காக ஒலிக்கும் குரல் மனோ.

శుభోదయం శ్రోతలకు నమస్కారం. మల్లెపూదండ తెలుగు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆదివారం, అంటే

0: ప్రారంభ కార్యక్రమం మరి వినేద్దామా?
1: నేటి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట హర్యాష్టకంతో ప్రారంభిద్దాం.
2: హరిర్ హరతి పాపాని దుష్ట చిత్తైరపి స్మృతః అనిచ్చయాపి సంస్పృష్టో తహత్యేవ హి పావకః సగంగా సగయా సేతుః సకాశీ సచ పుష్కరం.

0: ஃபலஸ்துதி. ஹரியஷ்டகமிதம் புண்ணியம் ப்ராதருத்தாய படேத். ஆயுஷ்யம் பலம் ஆரோக்கியம் யசோ விருத்திஷ்யாவகம். பிரஹலாதேன கிருதம் ஸ்தோத்ரம் துக்கசாகர சோஷணம். யஹ படேத் ச நரோ யாதி தத்விஷ்டோ பரமம் பதம். இது ஸ்ரீ பிரஹலாத கிருத ஹரியஷ்டகம் சம்பூர்ணம்.
1: మన దేశ స్వాతంత్ర గాథలోని కొన్ని ఘట్టాలను మనకు తిరిగి మననం చేయుటకు వస్తున్నది మన లిఖిత. విందామా మరి. కులమతాలకు అతీతంగా భారతీయులందరూ ఆ సేతు హిమాచలం జరుపుకునే పండుగల్ని జాతీయ పండుగలు అంటాం. అలాంటి జాతీయ పండుగలలో స్వాతంత్ర దినోత్సవం ఒకటి. ఎగురవే విను వీధి ఎగురవే జెండా, శాంతి దూతగా నేడు జాతీయ జెండా, యుగ యుగంబుల జగతినెగురవే జెండా, సౌఖ్య ప్రదాతగా స్వాతంత్ర జెండా. మన భారతదేశం కర్మభూమి, ప్రాచీన నాగరికతకు నిలయం. ఇక్కడ ఎన్నో గొప్ప రాజ్యాలు వెలసాయి. ఎందరో చక్రవర్తులు, మత ప్రవక్తలు, యోగులు, వీరులు, శాస్త్రవేత్తలు జన్మించారు. ఇది అపారమైన ప్రకృతి సంపదలతో విలసిల్లిన దేశం. ఆ శేషు భూగర్భ వర్ణులలో ఉన్న దేశం. భారతదేశ సంపదను గుర్తించి విదేశీయుల్లో కొందరు వ్యాపారం కోసం మన దేశంలో అడుగుపెట్టారు. వాళ్లలో ఆంగ్లేయులు, ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు ముఖ్యులు. ఆంగ్లేయులు ఈస్ట్ ఇండియా కంపెనీ అనే పేరుతో ఒక వ్యాపార సంస్థను నెలకొల్పి వ్యాపారం ప్రారంభించారు. రాజుల మధ్య ఉండిన అనైక్యత వైషమ్యం అవకాశంగా ఆంగ్లేయులు మన దేశాధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. ఆధిపత్యం ప్రదర్శిస్తూ దేశంలో అధిక భాగాన్ని ఆక్రమించారు. ఇంగ్లాండు రాణి పేర భారతదేశంలో ఆంగ్లేయుల పాలన ప్రారంభమైంది. స్వేచ్ఛా స్వాతంత్రాలు కోల్పోయి దేశం బానిసత్వంలోకి జారిపోయింది. ఆంగ్లేయులు భారతదేశ సంపదను కొల్లగొట్టారు. భారతీయుల్ని బానిసులుగా చూస్తూ ఎన్నో రకాల హింసలకు గురి చేశారు. ఆంగ్లేయుల దుర్మార్గాల్ని సహించలేక భారతీయులు ఎదురు తిరిగారు. ఫలితంగా 1857 సంవత్సరంలో మీరట్లో స్థిపాయి తిరుగుబాటు చేశారు. ఇదే స్వాతంత్ర సంగ్రామానికి తొలిమెట్టు. అప్పటి నుంచి భారతీయుల్లో స్వేచ్ఛాప్రియత్వం మొలకెత్తింది. బానిసత్వపు సంఖ్యలను తెంచుకోవాలనే కోరిక బలపడింది. ఆంగ్లేయుల్ని దేశం నుంచి తరిమి కొట్టాలనే తపన బయలుదేరింది. లాలా లజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్, బాలగంగాధర్ తిలక్ మొదలైన దేశభక్తుల నాయకత్వంలో స్వాతంత్ర సమరం ముమ్మురమైంది. గాంధీజీ సమరానికి నాయకుడయ్యాడు. స్వాతంత్రకాంక్షను సామాన్య భారతీయులకు కలగజేయడంలో కృతకృత్యుడయ్యాడు. ఎందరో ప్రజలు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. దేశం కోసం ఆస్తులు అర్పించారు. చెరసాలలో అష్టకష్టాలు అనుభవించారు. తుపాకీకి గుండెల్ని ఎదురొడ్డారు. ప్రాణాలని తృణప్రాయంగా త్యజించడానికి సిద్ధపడ్డారు. గాంధీజీ శాంతి, అహింస, సత్యాగ్రహం ఆయుధాలుగా సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించారు. గాంధీజీ ప్రభావంతో ఆంగ్లేయులు భారతీయుల మనోభావాల్ని అర్థం చేసుకున్నారు. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించారు. ఆనాటి నుంచి భారతీయులు బానిసత్వం నుంచి విముక్తులై స్వేచ్ఛావాయువులు పిలిచారు. అందుకే ప్రతి సంవత్సరం మనం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటాం. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారతదేశమంతా పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఢిల్లీలోని ఎర్రకోటపై భారత ప్రధాని జాతీయ జెండాను ఆవిష్కరించి జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్ర రాజధానుల్లో ముఖ్యమంత్రులు, జిల్లా కేంద్రాల్లో మంత్రులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.

దేశమంతా వందే మాతరం జాతీయ గీతాలాపనలతో మారుమ్రోగుతుంది. దేశం నలుమూలలా జాతీయ జెండాలు రెపరెపలాడుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో, విద్యాసంస్థలు త్రివర్ణ పతాకాలు ఆవిష్కరించి గీతాలాపన చేస్తారు. దేశభక్తి గేయాలు ఆలపిస్తారు. దేశభక్తుల సేవల్ని స్మరించుకుంటారు. దేశభక్తి ప్రదోదిస్తూ దేశ రక్షణకు, దేశాభివృద్ధికి పునరంకితం కావాలని ప్రతిజ్ఞలు చేస్తారు. విద్యాసంస్థలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. భారత తపాలా శాఖ స్వాతంత్ర సమరవీరుల చిత్రాలతో తపాలా బిళ్ళలు విడుదల చేస్తుంది. బానిసత్వం నుంచి విముక్తి పొంది స్వాతంత్ర్యం సంపాదించుకున్న దినం కాబట్టి భారతీయులు ఆనందంగా జరుపుకునే పండుగ ఇది. అన్ని మతాలు, కులాలు, రాష్ట్రాలు, భాషలు, ప్రాంతాలు భేదభావాలు మరిచి సమైక్యంగా, సంతోషంగా జరుపుకునే పండుగ ఇది. అలాంటి జాతీయ పండుగ గురించి, స్వాతంత్ర్యం విలువ గురించి ఒక తెలుగు కవి ఇలా తెలిపెను. పారతాంత్ర్యం మందు పాయసాన్నము కంటే గంజి మేలు స్వేచ్ఛ కలిగనేని, స్వేచ్ఛ లేని సుఖము తుచ్చుపు సుఖము.

0: చీ సమక్యంగా సంతోషంగా జరుపుకునే పండుగ ఇది. అలాంటి జాతీయ పండుగ గురించి, స్వాతంత్ర్యం విలువ గురించి ఒక తెలుగు కవి ఇలా తెలిపెను. పారతాంత్ర్యం మందు పాయసాన్నము కంటే గంజి మేలు స్వేచ్ఛ కలిగేనేని, స్వేచ్ఛ లేని సుఖము తుచ్చుపు సుఖమురా, నవయుగాల బాట నార్ల మాట అని స్వాతంత్ర్యం విలువ గురించి ఎంతో గొప్పగా చెప్పాను. శ్రామికులు సృష్టించిన జానపద గేయాలలో వానదేవుణ్ణి ఆహ్వానించే విధంగా ఒక చిన్న గేయంతో వస్తున్నారు మన కేసరి విద్యార్థులు. మరి ఆ ఆహ్వానం ఏమిటో విని ఆలకిస్తామా? మరి
1: మా పల్లెపా.

వర్షం ఇచ్చి వానదేముడా, మాకెల్లా పంటలిచ్చి వానదేముడా, మాకెల్లా వర్షం ఇచ్చి వానదేముడా, మాకెల్లా పంటలిచ్చి వానదేముడా, మాకెల్లా నీరిచ్చి వానదేముడా, మా దప్పికలు తీర్చి వానదేముడా, మాకెల్లా నీరిచ్చి వానదేముడా, మా దప్పికలు తీర్చి వానదేముడా, మా పల్లె పాలించు వానదేముడా.

0: ఈ లోకంలో మనమే అందరికన్నా గొప్ప అనే గర్వంతో ఎవ్వరూ ఎప్పుడూ మెడిసిపడకూడదు. ఒక దానిని మించి ఇంకొకటి ఎప్పుడు ఉండనే ఉంటుంది. అందుకు సంబంధించిన ఒక చిన్న కథను చెప్పుటకు వస్తున్నాడు మన జ్యోతిష్.
1: ఒకరోజు ఆకాశం అంతా చిక్కని చీకటి ఆవరించింది. కళ్ళు పొడుచుకున్నా ఏమీ కనపడడం లేదు. ఆ సమయంలో ఆకాశంలో మినుగురు పులుగులు వెలుగుల్లో విరజిమ్ముతూ ఎగురసాగాయి. అవి చుట్టూ చూచి, ఈ లోకంలో మాకన్నా వెలుతురు ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు, మేమే అందరికంటే గొప్ప అని గర్వంతో పొంగిపోయాయి. కేరింతలు కొట్టాయి, అరచి అల్లరి చేశాయి. కాసేపటికి ఆకాశంలో నక్షత్రాలు మిలమిలా మెరుస్తూ ప్రత్యక్షమయ్యాయి. వాటి దగదగాలు చూచి అంతవరకు ఎగిరిపడిన మినుగు పురుగుల గర్వం అణిగిపోయింది. మౌనంగా తలదించుకున్నాయి, పక్కకు తప్పుకున్నాయి. నక్షత్రాల చుట్టూ చూచి, ఈ ప్రపంచంలో మాకన్నా వెలుతురును ఇచ్చేవి ఏవీ లేవు అనుకుంటూ గర్వంతో మిలమిలా ఆడాయి. ఆనందంతో పొంగిపోయాయి. రొమ్ము విరుచుకొని అందరి వంక చూశాయి. కాసేపటికి ఆకాశంలో చందమామ అవతరించాడు. తన చల్లని వెన్నెలతో ఆకాశాన్ని భూమిని నింపేశాడు. ఆ వెన్నెల చూచి అంతవరకు మిడిసిపడిన నక్షత్రాలు చిన్నబోయాయి, సిగ్గుతో ముడుచుకుపోయాయి, మూలకు చేరుకున్నాయి. చందమామ చుట్టూ చూచి, నాకన్నా వెలుతురు ఇచ్చేవాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు, నేనే అందరికన్నా గొప్ప అంటూ కళ్ళు ఎగిరేశాడు, చుక్కలిని ఎక్కిరించాడు. కాసేపటికి ఆకాశంలో సూర్యుడు కోటి కాంతులతో ఉదయించాడు. భూమిని ఆకాశాన్ని వెలుగులతో నింపేశాడు. ఆ చందమామ ముఖం కళ తప్పింది, సిగ్గుతో తలదించుకున్నాడు, పక్కకు తప్పుకున్నాడు. సూర్యుడు చుట్టూ చూచి, నా అంత వెలుగు ఈ లోకంలో ఎవరికీ ఉండదు, నేనే అందరికన్నా గొప్ప అని జబ్బలు చరుచుకున్నాడు. కానీ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. సాయంకాలం అయ్యింది. నెమ్మది నెమ్మదిగా చీకటి లోకమంతా ఆవరించసాగింది. సూర్యుడు వెలుగులు దాని ఆపలేకపోతున్నాయి. ఆఖరకు సూర్యుడు ఆ చీకటిలో కలిసిపోయి మాయం అయిపోయాడు. ఈ లోకంలో మనమే అందరికన్నా గొప్ప అనే గర్వంతో ఎవరూ ఎప్పుడు మిడిసి పడకూడదు. ఒకదాని మించింది ఇంకొకటి ఎప్పుడు ఉండనే ఉంటుంది.
0: సూక్తి అంటే మంచి మాట. సరళంగా ఉంటూనే సూటిగా ఉండాలి, మనసుకు హత్తుకునేలా ఉండాలి. అలాంటి సూక్తులతో పద్యభావ రూపంలో వినిపించుటకు వస్తున్నది మన సుప్రియ.

చేస్తే నీ మనసుకు బాధ కలుగుతుందో, నీవు ఇతరులకు అవి చేయకుండా ఉండటమే ఉత్తమోత్తమ ధర్మం. చదువది ఎంత కలిగిన రసజ్ఞత.

వ్యక్తికి ఎంత చదువు ఉన్నా అతనికి రసజ్ఞత కొంచెం తక్కువైతే ఆ చదువు నిరుప్రయోగం. అది ఎలాగంటే మరీ లేతనిది. అట్లనే ముదురుది కాని కూర ఎంత బాగున్నా దాన్ని నలపాకంగా ఎంత బాగా వండినా అందులో రుచి కలిగించే ఉప్పు లేకుంటే ఆ కూర రుచిస్తుందా అన్నాడు. నిజమే, ఉప్పు లేని కూరకు రుచి ఉండదు కదా, దాన్ని మనం ఇష్టంగా తినలేము కదా. అందుకే కొందరు ఉప్పును రుచి అని కూడా అంటారు. చదువు కూడా అంతే. ఎంత చదువు ఉన్నా రసజ్ఞత లేకుంటే అది సమాజానికి అట్టే ఉపయోగపడదు. రసజ్ఞతతో కూడిన చదివే రాణిస్తుంది, అందరికీ ఉపయోగపడుతుంది.

0: సువాసన లేని పువ్వు ఎంత బాగా ముచ్చటగా ఉన్నా, నాలుగు మంచి మాటలు చెప్పే పండితులు లేని పట్టణం, ఎన్ని సౌకర్యాలతో ఉన్నా భక్తి విశ్వాసాలు లేని భార్య, ఎంత అందంగా ఉన్నా సద్గుణాలు లేని కొడుకు, ఎంత గొప్పవాడుగా ఉన్నా మంచి ప్రవర్తన నేర్చుకొని చదువు ఎంత ఎక్కువగా ఉన్నా కొంచెమైనా నవ్వించే గుణం లేని మాటలు, ఎన్ని మాట్లాడినా కూడిపెట్టని సేవ ఎంత చేసినా ఏమి ప్రయోజనం?
1: వర్షంలో తడవనివాడు, సుమతి శతకంలో ఒక్క పద్యమైనా తెలియని తెలుగువాడు ఉండడని చెప్పట నిత్య సత్యాలలో విశేష సత్యం. అలాంటి సుమతి పద్యాలను వినిపించుటకు వస్తున్నది తన్విత.

తులు నోరు రగ జవల పుట్ట నుడివెద సుమతి. ఓ సుమతి, శ్రీరాముని దయ వలన అందరి జనులకు అర్థమయ్యే నీతులు చెప్పబోతున్నాం. మాటకు ప్రాణము సత్యము, కోటకు ప్రాణంబు సుబట కోటి దరిద్రిన్, బోటికి ప్రాణము మానము, చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతి. ఓ సుమతి, మాటకు సత్యమే ప్రాణము, కోటకు ప్రాణము వీరులైన సైనికులు, శ్రీకి శీలమే ప్రాణము, అట్లే చీటికి సంతకమే ప్రాణము, అనగా సంతకం లేని చీటి వ్యర్థము. వినదగనెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్, గనికల్ల నిజము తెలిసినా మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి. ఓ సుమతి, ఎవ్వరు చెప్పినా వినాలి, వినగానే తొందరపడక నిదానంగా ఆలోచించాలి. అట్లా ఆలోచించి సత్యం మీద అసత్యం మీద తెలుసుకున్న వారే విచక్షణులు కలిగిన వారు. కూరి

దోచుచుండూ నిక్కము సుమతి. ఒకరిపైనొకరికి ప్రేమయుండిన నే తప్పులు కనబడదు. అదే ప్రేమ తగ్గినప్పుడు ప్రతి పని తప్పుగానే కనబడుతుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తద్యము సుమతి. ఎవరికైనా తన కోపమే తనకు శత్రువగును, తన శాంతమే తనకు రక్షగా నిలుచును, తను చూపేది దయాగుణమే బంధువ వలె సహకరించును, తాను సంతోషముగా నుండగలిగినచో అది స్వర్గముతో సమానము.

0: దుఃఖమును చేతులార తెచ్చుకొనినచో అదియే నరకమగుట తద్యము.
1: మన సృష్టికి మూలం దేవుడు ప్రతి అణువులోనూ ప్రతి వస్తువులోనూ ఉన్నాడని నిదర్శనానికి ప్రతిబింబించే విధంగా ఒక చిన్న నీతి కథను చెప్పబోతున్నాడు చందు.
2: సుబ్బయ్య ఒకసారి దూరం నుంచి నడిచి వస్తూ అలసిపోయి ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. మర్రి చెట్టు వంక చూచాడు. చెట్టుకు చిన్న చిన్న ఎర్రటి మర్రి పండ్లు కనిపించాయి. దూరంగా చూస్తే నేల మీద అంతటా ఒక గుమ్మడి తీగ అల్లుకొని కనబడింది. ఆ గుమ్మడి తీగకు పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. సుబ్బయ్య వాటిని చూచి ఈ దేవుడికి కొంచెం కూడా ఆలోచన లేదు. లేకపోతే ఇంత పెద్ద మర్రి చెట్టుకు ఇంత చిన్న పండ్లేమిటి, అంత చిన్న గుమ్మడి తీగకు అంత పెద్ద కాయలేమిటి అని నవ్వుకున్నాడు. కాసేపటికి సుబ్బయ్యకు నిద్ర వచ్చింది. మర్రి చెట్టు కిందే పడుకొని అలాగే నిద్రపోయాడు. కాసేపు తర్వాత లేచి చూస్తే ఒంటి మీద చాలా మర్రి పండ్లు రాలినవి కనపడ్డాయి. ఆ మర్రి పండ్లు చూచి సుబ్బయ్య అదిరిపడ్డాడు. అరరే, అనవసరంగా దేవుణ్ణి నిందించాను, గాని దేవుడు ఎంతో తెలివైనవాడు. మర్రి చెట్టుకే గనుక పెద్ద కాయలు ఉండి ఉంటే అవి ఇప్పటికల్లా నా తల పగిలి చచ్చేవాని అనుకున్నాడు.
1: వెళ్ళిపోతున్న ఆ తరం వాళ్ళ నుండి ఈ తరం ఏమీ నేర్చుకోకపోతే భవిష్యత్తు అంధకారమే. ఆ తరం చూపిన విలువ, ప్రేమ, నిజాయితీ, ఈ తరం నేర్చుకోవాలనే అంశంపై కొన్ని వాక్యాలను వినిపించుటకు వస్తున్నారు వైష్ణవి గోవర్ధన్.
3: సాంకేతిక లేకుండా సుఖ సంతోషాలతో బ్రతికిన తరం,
4: రాళ్ళు తిన్న అరిగించుకోగలిగిన తరం,
3: ఏసీలు కూలర్లు లేకుండా ఆరు బయట హాయిగా నిద్రించిన తరం,
4: హాస్పిటల్స్ లేకుండా ఆరోగ్యంగా జీవించిన తరం,
3: మినరల్ వాటర్ కు బదులు బావి నీళ్లు తాగి ఆరోగ్యంగా బ్రతికిన తరం,
4: హార్ట్ అటాక్, క్యాన్సర్ల గురించి తెలియని తరం,
3: రాత్రిళ్ళు ఇంటి ఆరుగులపై హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా బ్రతికిన తరం,
4: లాంతర్లతో జీవితంలో వెలుగు నింపుకున్న తరం,
3: 6-7 వచ్చే వరకు పిల్లల బాల్య ఆటపాటలతో నింపిన తరం,
4: కష్టాల్ని ధైర్యంగా ఎదుర్కొన్న తరం,
3: ఆ తరువాత పైసా పీజు లేని సంస్కార బడిలో తెలుగు మీడియంలో పిల్లలను చదివించి అటు తెలుగులోను ఇటు ఇంగ్లీషులోను పండితులు అయ్యేలా పిల్లల్ని తీర్చిదిద్దిన తరం,
4: ఎంత ఉన్నా ఇంకా కావాలనే దురాశ లేకుండా ఆనందంగా జీవించిన తరం,
3: కిలోమీటర్ల దూరాన్ని సైతం అమలేలుగా నడవగలిగిన తరం,
4: ఆడంబరాలకు దూరంగా ఉన్న తరం.
1: స్వార్థం లేని ప్రేమకు నిదర్శనంగా ఉండేదే తల్లిదండ్రి ప్రేమ. అలాంటి ప్రేమ మీద ఒక చిన్న కవితను చెప్పబోతున్నది మన సుప్రియ.
5: తల్లి తండ్రి ప్రేమ, ఏ ప్రేమ గొప్పదో తెలుసా? ప్రేమ, తల్లి ప్రేమ బయట కనబడి బంధం గట్టిగా బలపరుస్తుంది, కానీ తండ్రి ప్రేమ బయట కనబడదు. ఎలాగో తెలుసా? ఒక చెట్టుకు వేరు ఎంత ముఖ్యమో ఆ విధంగా తండ్రి ప్రేమ బయట కనబడకుండా చెట్టు వేరు అంత చేదుగా ఉండి బంధం దృఢపరిచి బంధాన్ని బలపరుస్తుంది. అందుకనేమో ఈ సృష్టిలో తల్లి తండ్రి ప్రేమ వర్ణనా తీర్థం.
1: చివరగా గరుడ గమన అంటూ మహావిష్ణువుపై సుతిస్తూ పాడి వినిపించుటకు వస్తున్నాడు కె చంద్రశేఖర్.
6: గరుడ గమన తవ చరణ కమలమివ మనసిలసతు మమ నిత్యం, గరుడ గమన తవ చరణ కమలమివ మనసిలసతు మమ నిత్యం, మనసిలసతు మమ నిత్యం, మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా, మమ తాపమ పాకురు దేవా, మమ పాపమ పాకురు దేవా, జల జనయన విధి నముచి హరణము కవిబుద వినుత పద పద్మా, జల జనయన విధి నముచి హరణము

0: ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల పేర్లు: లిఖిత, జాష్నవి, వైష్ణవి, సుప్రియ, కీర్తిని, గోవర్ధన్, చరణ్, చందు.
1: ఇంతవరకు కేసరి ఉన్నత పాఠశాల మైలాపూర్ విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నాం.

దేశ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మన భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలలో ఈరోజు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ గురించి కొన్ని వివరాలను తెలుసుకుందాం. కేంద్రీకృతమైన డిజిటల్ సదుపాయాల ద్వారా రోగులను, ఆసుపత్రులను, డయాగ్నోస్టిక్ ల్యాబులను అనుసంధించి వైద్య సేవలను అందుబాటులోకి తేవడం ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. ఈ మిషన్ ద్వారా మందుల ప్రిస్క్రిప్షన్లు, ల్యాబ్ రిపోర్టులు మరియు వైద్య చరిత్ర సురక్షితంగా డిజిటల్గా భద్రపరచుకోవచ్చు. ప్రజలకు కల్పించే ప్రత్యేక 14 అంకెల గుర్తింపు సంఖ్య ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ద్వారా తమ వైద్య రికార్డులను వివిధ ఆరోగ్య కేంద్రాలలో యాక్సెస్ చేయవచ్చు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ యొక్క మరిన్ని వివరాల కోసం ప్రభుత్వ సంబంధిత వెబ్సైట్లను దర్శించగలరు.

రేపు ఉదయం 11:30 ఇదే 100.1 ఎఫ్ఎం గోల్డ్ మల్లెపూదండలో ఆంధ్ర మహాభారతంలోని అశ్వమేధ పర్వం శ్రీజీ శ్రీనివాసరావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది.

0: జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు, పండుగలు, ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు, అలనాటి మేటి చలనచిత్ర ప్రముఖుల సినీ జీవిత విశేషాలు, మీ మనసును మెప్పించే చలనచిత్ర గీతాలతో ప్రతి సోమ బుధ శుక్రవారాలలో మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు 100.1 ఎఫ్ఎం గోల్డ్లో మధురం మధురం ఈ సమయం కార్యక్రమం శ్రోతలను అలరిస్తోంది. తప్పక విని ఆనందించగలరు.
1: ఇంతవరకు ఆట విడుపు బాలల కార్యక్రమం విన్నాం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిల పక్ష సమావేశం ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతోంది. మోల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు రాష్ట్రపతి ద్రౌపది మర్ము ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్రలు నిలిపి చేశారు. పివి సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ ఫైనల్ ఈరోజు అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరుగుతుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం పార్లమెంట్ భవన సముదాయంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షత వహిస్తున్నారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభ పక్ష నేత జగత్ ప్రకాష్ నడ్డా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష పార్టీలు సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. ఈ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్ర మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డిఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో కూడిన మొత్తం ప్రతిపక్షాలు నిరసనగా ఈ సమావేశం నుంచి వాకౌట్ చేసినట్లు తెలియజేశారు. అలాగే ఈ సమావేశానికి హాజరైన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన పార్లమెంటరీ పార్టీ కాదని ఆమె ఆరోపించారు. అయినప్పటికీ తమ నిరసన నమోదు చేసిన తర్వాత కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్, సిపిఎం నాయకుడు జాన్ బ్రిటాస్, జేఎంఎంకు చెందిన మహువా మాజీ, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మైత్రా సహా ప్రతిపక్ష సభ్యులు తిరిగి సమావేశానికి హాజరవుతున్నారు. రాబోయే వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేలా చూసేందుకు ప్రభుత్వం ఈ సమావేశం ద్వారా అన్ని రాజకీయ పార్టీల సహకారాన్ని కోరనుంది. ఈ సమావేశాల కాలంలో అనేక ముఖ్యమైన చట్టాలను చర్చకు, ఆమోదం కోసం చేపట్టేలాగా షెడ్యూల్ చేశారు. వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభమై వచ్చే నెల 13వ తేదీ వరకు కొనసాగుతాయి. మన దేశంలో 4 రోజుల అధికారిక పర్యటనలో ఉన్న జంజీబార్ అధ్యక్షుడు, రివల్యూషనరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ హుసేన్ అలీ మిన్బిందీ ఈరోజు న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్తో సమావేశమవుతారు. జంజీబార్ టాంజానియాలోని ఒక సెమీ ఆటోనమస్ ప్రాంతం. దీనికి స్వంత రాజ్యాంగం, అధ్యక్షుడు, ప్రతినిధుల సభ, పతాకం ఉన్నాయి. ఈ సమావేశంలో ఇరు దేశాల నాయకులు భారత్ టాంజానియా సంబంధాల సమగ్ర స్వరూపాన్ని సమీక్షించడంతో పాటు భవిష్య సహకారం కోసం కొత్త మార్గాలు అన్వేషిస్తారు. మన దేశంలో పర్యటనకు వచ్చిన జంజీబార్ అధ్యక్షుడితో కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కూడా ఈరోజు సమావేశమవుతారు. అభివృద్ధి చెందుతున్న దేశాల భాగస్వాములుగా భారత్ టాంజానియాలు విస్తృత శ్రేణి రంగాల్లో సుదీర్ఘమైన, సన్నిహితమైన, స్నేహపూర్వక సంబంధాలు, సహకారం పంచుకుంటాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పరస్పర ప్రయోజనాల కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఈ పర్యటన కొత్త ఉత్తేజం ఇస్తుందని పేర్కొంది. ఇదిలా ఉండగా యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియాలోని జంజీబార్ అధ్యక్షుడు, రివల్యూషనరీ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ హుసేన్ అలీ మెంబెన్నీని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ కలుసుకుని ఉన్నత విద్యారంగం, సామర్థ్యాల పెంపుదల, నీటి సరఫరా, ఆరోగ్యం, కృత్రిమ మేధస్సు, డిజిటల్

ఇతర ప్రాధాన్యత రంగాల్లో సహకారాన్ని విస్తరించడంపైన చర్చించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు బయలుదేరి వెళ్లారు. తన పర్యటనలో మొదటి విడతగా రాష్ట్రపతి మోల్డోవా చేరుకుంటారు. భారత రాష్ట్రపతి మోల్డోవాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ పర్యటనలో భాగంగా ఆమె అక్కడ దేశాధ్యక్షురాలు మాయా సంధుతో భేటీ అయి ప్రతినిధుల స్థాయి చర్చలు జరుపుతారు. అలాగే దేశ పార్లమెంట్ అధ్యక్షుడు ఇగోర్ గ్రోసోతో కూడా సమావేశమవుతారు. వీటితో పాటు మోల్డోవా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులతో రాష్ట్రపతి సంభాషిస్తారు. వాణిజ్య వేదికను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాస భారతీయులతో కూడా సమావేశమవుతారు. తన పర్యటనలో రెండో విడతగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూలై 21వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నార్త్ మెసడోనియాలో పర్యటిస్తారు. భారత రాష్ట్రపతి నార్త్ మెసడోనియా సందర్శించడం కూడా ఇదే మొదటిసారి. ఆ దేశ అధ్యక్షురాలతో ద్వైపాక్షిక చర్చలు జరపడంతో పాటు నార్త్ మెసడోనియా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇండియా నార్త్ మెసడోనియా బిజినెస్ ఫోరంలో ప్రసంగిస్తారు. వ్యవసాయం, ఔషధ రంగం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఆధారిత సేవలు వంటి ప్రాధాన్యత రంగాల్లో ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడంపైన ఇరుపక్షాలు ఆసక్తి కనపరుస్తున్నాయి. మూడు దేశాల పర్యటనలో చివరి దశలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు రొమేనియా సందర్శిస్తారు. 3 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఆగ్నేయ యూరప్ దేశమైన రొమేనియాలో భారత రాష్ట్రపతి మొదటిసారిగా పర్యటిస్తున్నారు. అక్కడ దేశాధ్యక్షుడిని, తాత్కాలిక ప్రధానమంత్రిని, సెనెట్ అధ్యక్షుడిని, రొమేనియా ఇండియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ సభ్యులను కలుసుకుంటారు. రాష్ట్రపతి పర్యటన వల్ల వ్యాపారం, పెట్టుబడులు, సాంకేతికత, ఆవిష్కరణలు మొదలైన రంగాల్లో సహకారం మరింత బలోపేతం అవుతుందని భావిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జమ్మూ కాశ్మీర్లో వాతావరణ శాఖ ప్రతికూల వాతావరణం ఉంటుందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శ్రీ అమర్నాథ్జీ యాత్రను పెహల్గాం, బాల్తల్ రెండు మార్గాల నుంచి ఈవేళ నుంచి నిలిపివేశారు. రాబోయే కొద్ది రోజుల్లో వాతావరణం మరింతగా క్షీణించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో యాత్రికుల భద్రత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకున్నట్లు అధికారి ఒకరు చెప్పారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు బాల్తాల్, నున్వాన్, చందన్వాడి బేస్ క్యాంపుల నుంచి యాత్రికులను ముందుకు వెళ్లేందుకు అనుమతించబోమని అధికారి స్పష్టం చేశారు. శ్రీ అమర్నాథ్జీ యాత్రలో భాగంగా ఇప్పటి వరకు 370,000 మందికి పైగా భక్తులు పవిత్ర మంచు గుహాలయంలో మంచు శివలింగాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణ శాఖ జారీ చేసిన ప్రతికూల వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో శ్రీమాతా వైష్ణోదేవి దేవస్థానం బోర్డు కూడా వైష్ణోదేవి యాత్రను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. యాత్రికుల భద్రత కోసం ముందస్తు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నట్లు దేవస్థానం బోర్డు ఒక ప్రకటనలో తెలియజేసింది. జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడడం, నీరు నిలిచిపోయే ప్రమాదం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. విప్లవకారుడు, స్వాతంత్ర సమరయోధుడు మంగళ్ పాండే జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. మాతృభూమి ఆత్మగౌరవాన్ని, ప్రతిష్టను కాపాడేందుకు మంగళ్ పాండే తన ప్రాణాలను పణంగా పెట్టారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆయన ధైర్య సాహసాలు, సర్వోన్నత త్యాగం ఈవేళ్టికి ప్రతి భారతీయుడిని గర్వించేలా చేస్తున్నాయని మోదీ పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళ్ పాండే జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. 1857 తిరుగుబాటు శంఖారావాన్ని పూరించడం ద్వారా మంగళ్ పాండే ప్రజల్లో ఆత్మగౌరవాన్ని, సాంస్కృతిక గర్వాన్ని, దేశభక్తిని మేల్కొల్పారని అమిత్ షా సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మంగళ్ పాండే చేసిన నిర్భయమైన తిరుగుబాటు పిలుపు దేశవ్యాప్తంగా దేశభక్తి స్ఫూర్తిని రగిల్చిందని రాజ్నాథ్ సింగ్ తన సందేశంలో పేర్కొన్నారు. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించారు. హిందీ చిత్రం ఆర్టికల్ 370 ఉత్తమ చిత్రంగా అవార్డును గెలుచుకుంది. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో ఈ అవార్డులను ప్రకటించారు. ఉత్తమ చలనచిత్ర విమర్శకుడు అవార్డు సంజీవ్ శ్రీవాస్తవకు దక్కింది. యామి గౌతమ్కు, అమర చిత్రానికి రాజ్కుమార్ పెరియస్వామి ఉత్త దర్శకత్వం అవార్డు అందుకున్నారు. యామి గౌతమ్కు ఆర్టికల్ 370 గాను ఉత్తమ నటిగా పురస్కారం లభించగా కార్తిక్ ఆర్యన్కు ఉత్తమ నటుడి పురస్కారం లభించింది. ఆయన మమ్ముట్టితో కలిసి ఈ పురస్కారాన్ని అందుకొనున్నారు. 2 సార్లు ఒలింపిక్ పతకం సాధించిన పివి సింధు ఈరోజు తన తొలి జపాన్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన బ్యాడ్మింటన్ టైటిల్ గెలుచుకున్న

మొదట భారతీయ షట్లర్గా ఆమె రికార్డు సృష్టించారు. ఫైనల్లో ఆమె స్థానిక క్రీడాకారిణి, 3 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన అకనే యమగూచిని 21-17, 21-17తో వరుస గేముల్లో ఓడించారు. భారత ఇంగ్లాండ్ జట్ల మ్యాచ్ సిరీస్ విజేత నిర్ణయించే 3వ వన్డే క్రికెట్ మ్యాచ్ ఈరోజు లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఫీఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ ఈరోజు రాత్రి జరగనుంది. ఫైనల్లో అర్జెంటీనా స్పెయిన్ జట్లు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపు ప్రారంభం కానున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అఖిల పక్ష సమావేశం ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతోంది. మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్ర నిలిపి చేశారు. పీవీ సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్

0: లో జరుగుతోంది. మోల్డోవా, నార్త్ మెసడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు బయలుదేరి వెళ్లారు. ప్రతికూల వాతావరణం కారణంగా జమ్మూకాశ్మీర్లో అమర్నాథ్ యాత్ర, వైష్ణోదేవి యాత్ర నిలుపు చేశారు. పివి సింధు జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్ ఫైనల్ ఈరోజు అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: அடுத்த அறிவிப்பு தொடர்கிறது. நேரம் 12:40. ஆகாஷ்வாணி சென்னை வானொலியின் 100.1 MHz எஃப்எம் கோல்டு. மெல்லிசை துவக்கமாக எம் அமிர்தா பாடியுள்ள பாடல். நாமக்கல் வே. ராமலிங்கம் பிள்ளையின் வரிகளுக்கு இசை டி கே ஜெயராமன்.